0: నా తన కల్లవే యవానికి తినే కల్లవే యవానికి
1: అస్సలాము అలైకుమ్. నా ఇసాక ఇతే మిండియా కల్కల్లా ఉంది స్టూడియో ఉండు ఫరవరా గెట్ అర్గా గాన మధ్యన రకల్ కల్లి గెట్ నవర్ నమన సున్ గర మీద నిమియ ముకరన ఆజి నరబ జన నమ సై నాగి కన్న కి ఐలి గర అగర దు జి హగి అరగా యము అన్న నంగర్ దవ జే ఒకల లేల వేల పిరి టీవి అరగా మన నమన కొని అచల గర లేల వేల సబ్ జు ముకర కుర ఇన్ సున్ లిక ముతెన నవర్ నమన సున్ జి ముంగ దయ యమి గంగ కెరంగ జే గుమ నగ వై చల ఇకొరన కమి టెక్నిక్ మతన నక సన్ నమన హమియ చల టెక్నీషియన్ యోంగ చరంగ లుగి తే జన అగి దేరి గబర్ కొని తే లుంగి జనగ Freddy yang kita cakap pada lawan ayah awun di regi dan tiang yang mencari lungi cakap pada subuh yang kita hitam kodan merujukan dah ingat aja kodan lu ngacan mikro ke pihak barang menanggul tenang ya tenang yuk yuk Ibrahim ketika mukai mitaran abang menanggul sunjo mga mukai bertenang Freddy kirim tenung nakasar yang dimiliki kekenuhar dan mukai menaruh